కనపడుతున్నా తగ్గితే అమ్మకే బయటకు వెళ్ళగలరా చెప్తాను. వచ్చింది తాను మాట్లాడు.